0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీల శ్రీమతి కుంజమణీల వేణుగాన ద్వయం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కోయంబత్తూర్ బి దక్షిణామూర్తి, మృదంగంపై శ్రీ మన్నారుగుడి ఏ ఈశ్వరన్. కార్యక్రమంలో ముందుగా వినండి ధన్యుడెవ్వడో, పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రచన, రాగం మలయమారుతం, ఆదితాళం.
2: Listen to a Carnatic classical flute duet concert by Sikkil sisters Shrimati Neela and Shrimati Kunjumani. They are accompanied on violin by Coimbatur B. Dakshinamurthy and on mridangam by Shri Mannargudi A. Eeswaran. Sikkil sisters begin their concert with a composition of Patnam Subramanya Iyer, Dhanyudevvado, in Rag Malayamarutham set to Aditaal.

0: ఇప్పుడు వినండి అన్నపూర్ణే సామరాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ అన్నపూర్ణే ఇన్ రాగ్ సామ సెట్ టు ఆదితాళ్.

0: ఏటి జన్మమిదిహ వరాళి రాగంలో త్యాగరాజస్వామి కృతి మిశ్రచాపు తాళం.
1: Now listen to a composition of Thyagaraja Swami, Yeti Janmami Diha, in Rag Varali set to Mishra Chaputal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీల శ్రీమతి కుంజుమణీల వేణుగాన ద్వయం వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ కోయంబత్తూర్ బి దక్షిణామూర్తి, మృదంగంపై శ్రీ మన్నార్గుడి ఏ ఈశ్వరన్. కార్యక్రమంలో చివరిగా వినండి రామనీ సమానమెవరు కరహర ప్రియ రాగం రూపకతాళం త్యాగరాజస్వామి కృతి.
1: దిస్ ఈస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ డ్యూయట్ బై సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీల అండ్ శ్రీమతి కుంజుమణి. దే ఆర్ అకంపెనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ కోయంబత్తూర్ బి దక్షిణామూర్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ మన్నార్గుడి ఏ ఈశ్వరన్. సిక్కిల్ సిస్టర్స్ కంక్లూడ్ దేర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి రామా నీ సమానమెవరు ఎన్ రా ఖరహర ప్రియ సెట్టు రూపక్తాల్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీల శ్రీమతి కుంజుమణీల వేణుగాన ద్వయం విన్నారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ కోయంబత్తూర్ బి దక్షిణామూర్తి, మృదంగంపై శ్రీ మన్నారుగుడి ఏ ఈశ్వరన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical flute duet by Sikkil sisters Shrimati Neela and Shrimati Kunjumani. They were accompanied on violin by Shri Coimbatore B. Dakshinamurthy and on mridangam by Shri Mannargudi A. Eeswaran. This program was contributed by
2: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH, Indian Classical Music Channel.
1: Ragam 24/7 DTH, anytime Indian music. Listen to a Carnatic classical Nagaswaram recital by Sri Muppavarapu Sheikh Mastan Saheb. Dolu support is by Sri Ramavarapu Subramanyam. Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti Inati Karnataka Sangeeta Karyakramamlo Muppavarapu Sheikh Mastan Saheb Gari Nagaswara Kacheri Vintaru. Dolu Sahakaram Sri Ramavarapu Subramanyam. First listen to Aada Modi Galada in Charukesi Ragam, set to Aditalam, Chaga Rajaswami Kirtana. కార్యక్రమంలో ముందుగా ఆడమోడి కలత చారుకేసి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన

యు ఆర్ లిజనింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. మీరు వింటున్నారు రాగం, నిరంతర భారతీయ సంగీత స్రవంతి. శ్రీ ముప్పవరపు షేక్ మస్తాన్ సాహెబ్ కంటిన్యూస్ ద నాగస్వరం రిసైటల్ విత్ కంట జూడుమే ఇన్ వాచస్పతి రాగం సెటు ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన. ముప్పవరపు షేక్ మస్తాన్ సాహెబ్ గారి నాగస్వర కచేరీ వింటున్నారు ఇప్పుడు. కంట జూడుమే వాచస్పతి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎస్ ఉమాదేవి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ హరివల్లభే శుద్ధ ధన్యాసి రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal recital by Srimati S. Umadevi. She is accompanied on violin by Shri B.S. Narayanan and on mridangam by Shri Nemani Somayajulu. Srimati Umadevi begins her recital with a composition of Mysore Vasudevachar, Shri Hari Vallabhe, in Rag Shuddha Danyasi set to Aditaal.

0: ఇప్పుడు వినండి ఏది నిజం వని సావేరి రాగంలో అన్నమాచార్య కీర్తన మిశ్ర చాపుతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య, ఏది నిజం వని ఎన్ రాగ్ సావేరి సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: ఎంతటి కులుకే. కళ్యాణి రాగంలో జావళి, రూపకతాళం పట్టాభిరామయ్య రచన.
1: నవ్ లిసన్ టు ఎ జావళి ఆఫ్ పట్టాభిరామయ్య. ఎంతటి కులుకే ఎన్ రాగ్ కళ్యాణి సెట్ రూపక్ తాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎస్ ఉమాదేవి గాత్ర కచేరీ వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కంజదళాయ తాక్షి, కమలా మనోహరి రాగం, ఆదితాళం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: You are listening to Ragam 24/7 DTH anytime Indian music. You are listening to a Carnatic classical vocal recital by Shrimati S. Uma Devi. She is accompanied on violin by Shri B.S. Narayanan and on mridangam by Shri Nemani Somayajulu. Shrimati Uma Devi continues her recital with a composition of Muthuswami Dikshitar, Kanjadalaya Takshi, in Rag Kamala Manohari set to Aditaal.

0: ఇప్పుడు వినండి వరాళి రాగంలో ఆర్ వేణుగోపాల్ రచన నీ వంటి దైవము ఆదితాళం.
1: Now listen to a composition of R. Venugopal, Nee Vanti Daivamo, in Raag Varali set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి త్యాగరాజస్వామి కృతి అడిగి సుఖములు మధ్యమావతి రాగం మిశ్రచాపు తాళం.
1: శ్రీమతి ఉమాదేవి కంక్లూడ్స్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి అడిగి సుఖములు ఇన్ రాగ్ మధ్యమావతి సెట్టు మిశ్రచాపుతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఎస్ ఉమాదేవి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి ఎస్ ఉమాదేవి. షీ వాజ్ అకంపెనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ బిఎస్ నారాయణన్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.